0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, anytime Indian music.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి దుడ్డు రాధిక గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ జి ఓం ప్రకాష్.
3: లిసన్ టు ఎ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి దుడ్డు రాధిక. ది అకంపనీయింగ్ ఆర్టిస్ట్ ఆర్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ ఆన్ వయలిన్, శ్రీ జి ఓం ప్రకాష్ ఆన్ మృదంగం.
1: కార్యక్రమంలో ముందుగా వినండి ఖమాస్ రాగంలో ముత్తుస్వామి దీక్షితార్ కృతి సంతాన గోపాలకృష్ణం రూపకతాళం.
3: శ్రీమతి దుడ్డు రాధిక బిగిన్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితార్ సంతాన గోపాలకృష్ణం ఇన్ ద రాగ్ ఖమాస్ సెట్ టు రూపకతాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు దర్బారు రాగంలో త్యాగరాజ కృతి విందాం. ముందు వెనుక ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ, ముందు వెనక, ఇన్ ద రాగ్ దర్బార్, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వరాళి రాగంలో త్యాగరాజ కృతి ఏటి జన్మమిది మిశ్రచాపుతాళం.
1: నౌ లిసన్ టు ఏటి జన్మమిది, ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ ఇన్ ద రాగ్ వరాళి సెట్ టు మిశ్రచాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి దుడ్డు రాధిక గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ జి ఓం ప్రకాష్.
1: యువర్ లిసనింగ్ టు ఏ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి దుడ్డు రాధిక. అకంపనీయింగ్ ఆర్టిస్ట్ వర్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ ఆన్ వయలిన్, శ్రీ జి ఓం ప్రకాష్ ఆన్ మృదంగం.
0: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం.
1: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆకాశవాణి హైదరాబాద్ ఫర్ రాగం, ఎన్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఛానల్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's devotional music program, you will be listening to Sivastuti Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తుతి వింటారు.

ஆர் லிசன் சிவஸ்துதி. திஸ் ப்ரோக்ராம் இஸ் எ கண்ட்ரிபியூஷன் ஆஃப் ஆல் இண்டியா ரேடியோ விஜயவாடா ஃபார் ராகம் 24/7 எனி டைம் இண்டியன் மியூசிக். மேலிந்த வரைக்கும் భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తుతి విన్నారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.